పాతు శిరోదేశం సూర్య పాతుల నాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధ

శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భాను ముఖం పాతు సదా రవిః జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంద

శ్రీ విచిత్ర వీర హనుమన్ మహామంత్రస్యో శ్రీరామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమాభీష్ట సిద్ధ్యర్థి మారామంత్ర జపే వినియోగాః అథ కరణ్యాసః ఓం రాం నముష్టాభ్యాం నమః ఓం రీం గర్జనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్ఠికాభ్యాం నమః.

0: పదీశ్వరకుండలమాంజనేయం. ఓం నమో భగవతి విచిత్ర వీర హనుమతి ప్రళయ కాలాన ప్రభాతృతాపత్రేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర వైద్య దానవయక్షరాక్షసు గ్రహబంధనాయ భూతగ్రహ ప్రీతగ్రహ పిశాచి గ్రహ శాకినీ గ్రహ దాకినీ గ్రహ కాకినీ గ్రహ పామినీ గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ సమహృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాఘ్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం క్లీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్మాపయ మాపయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కారి సిద్ధి కురు కురు మమ శత్రూన్భస్మీ కురు కురు స్వాహా. ఓం రాం రీం రోం శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మీ కురు కురు హర హర ఓం వత్ స్వాహా. ఏకాదశ శతవారం కృత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాణ్యథా ఇది ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మాలా మంత్రా సంపూర్ణం.
1: జయ జయ వృషభానందిని రమణీ శిరోమణి రాజ